అంజురవే అంజురవే బాయారిదే అచ్చుబెల చప్పరిసో మనసాగిదే. ఓ జేన బిందిగె నా తుంబి తరువెను జీవదణియద ఆనంద కొడువెను. బాబారే మిణిమిణియ నీ నన్నారగినియే మన్నవిలూర బీదియలి ముద్ద.